సరే శ్రోతలారా, మొత్తం కార్యక్రమం ఏ విధంగా మనం విభజించి ఉన్నాం. కార్యక్రమం యొక్క తొలి భాగంలో మీరు విశేషమైన భక్తి పాటలు వింటారు. వాటితో పాటు మీరు వింటారు కూడా దేశాష్ట దిక్కుల్లో నున్న సాంస్కృతిక ఆధ్యాత్మిక అంటే విశేషమైన కార్యక్రమాలతో సంబంధించిన ప్రకటనలు. ఇక మన ద్వితీయ భాగం సరిగ్గా 5 గంటలకు మొదలవుతుంది. ఈ 2వ భాగంలో మొత్తం 5.5 గంటల వరకు కొన్ని సినీ పాటలు.

శ్రోతలారా, శ్రీ విఘ్న వినాయకుడి యొక్క నామాలతోనే భక్తి పాటలతోనే కార్యక్రమం యొక్క శుభ ప్రారంభమైంది. ఇక వినండి మన విశేషమైన ఈ కార్యక్రమంలో ఈ చక్కనైన ప్రకటన. శ్రీరామ మందిరం మరిషస్ తెలుగు మహాసభ 40 శాఖ వాళ్ళు మనెస్ శ్రీదేవి ఆలయం సంయుక్తంగా రాబోయే జూన్ 15వ తారీఖున శ్రీ హనుమత్ శ్రీ గణేష మూర్తుల యొక్క విశేష స్థాపనలు జరుపుకుంటారు. ఇది 2 రోజుల విశేషమైన కార్యక్రమం. 15 నుంచి మొదలై 18 వరకు విశేషమైన ముహూర్తం అనుసారంగా బ్రహ్మాండకరమైన పూజలు ఏర్పాటు చేస్తున్నారు. అందరూ ఆహ్వానితులే.

శ్రోతలారా, సరిగ్గా ఇప్పుడు మన రేడియో మారిషస్ అంటే మనోరంజన్ ఛానల్ మీద RM2 రేడియో ఛానల్ మీద సాయంకాలం 4:30 అయింది. ఇదే జూన్ నెలలో ఎన్నో ఎన్నెన్నో విశేషమైన పూజలు, సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం మనం ఎదురు చూస్తున్నాం. వాటిలో ఒకటి గాయత్రి అమ్మవారి యొక్క జయంతోత్సవాలు. గాయత్రి జయంతిని వేదమాత గాయత్రిని దేవి అవతరించిన యొక్క పవిత్రమైన దినంగా మన సాంప్రదాయంలో భావిస్తాం. అలా గాయత్రి అమ్మవారిని జ్ఞానం, ఆధ్యాత్మిక చైతన్యం, దివ్య ప్రకాశానికి ప్రతీక. వేదాలలో గాయత్రి అమ్మ వారి యొక్క మంత్రానికి అతి ఉన్నత స్థానం ఉంటుంది. గాయత్రి అమ్మవారిని వేదమాత, దేవమాత, విశ్వమాత అని కూడా పిలుస్తాడు.

శ్రోతలరా, ఇంకొకటి విశేషమైన ప్రకటన. శ్రీ విష్ణు ఆలయం సైజులియన్ దుత్మ తెలుగు మహాసభ 41వ శాఖ వాళ్ళు రాబోయే ఆదివారం జూన్ 14వ తారీఖున ఉదయం 7 నుంచి 1 గంట వరకు అమ్మవారి యొక్క విశేషమైన అమ్మూరు పండుగలు జరుపుకుంటారు. అసలు 9 రోజుల విశేషమైన కార్యక్రమాలు మొదలైంది. భూమి పూజలు, వాస్తు, లక్ష్మీనారాయణ హోమాలతోనే ఈరోజు కూడా ఈ సోమవారం 8వ జూన్ విశేషమైన రోజున సాయంత్రం వేళ విశేషమైన రుద్ర హోమం జరుపుకుంటారు. రేపటి మంగళవారం నాడు కాళీ అమ్మవారి విశేషమైన పూజలు, హోమం. బుధవారం నాడు 10వ తారీఖున సరస్వతి పూజ, గురువారం నవదుర్గా పూజలు, శుక్రవారం నాడు 12వ తారీఖున లక్ష్మీ అమ్మవారి పూజలు, ఇంకా శనివారం నాడు విశేషమైన శని పూజ తరువాత ఆదివారం 14వ తారీఖున అమ్మవారి యొక్క బ్రహ్మాండకరమైన అమ్మూరు పండుగలు.

శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం చేసిన మహోన్నత వ్యక్తిత్వం మరవకండి ధర్మము కోసం జీవించిన ఆదర్శరాజు రామాయణం మనకు కుటుంబం యొక్క విలువలు బాధ్యత వినయం నేర్పుతుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

నిమిషాల్లో సాయంత్రం 5 అవుతుంది. మన ఈనాటి కార్యక్రమం యొక్క తొలి భాగం భక్తి పాటలపై ఆధారపడి విశేషమైన భాగం ఇంకా 5 నిమిషాలు పూర్తి అవుతుంది. ఇంకా ద్వితీయ అంటే చక్కనైనవి సినీ పాటలతో మొదలు పెడతాం. ఇంకా వినండి ఇంకొకటి ప్రకటన, మన సాంస్కృతిక ఆధ్యాత్మిక విషయాలతో సంబంధించినది. వార్షిక బ్రహ్మోత్సవం శ్రీ ఆదినారాయణ ఆలయం మొరిషస్ తెలుగు మహాసభ 13వ శాఖ వాళ్ళు ఓష్ణువ రాబోయే గురువారం 11 నుంచి 14 వరకు జూన్ ఆదివారం నాడు విశేషమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండకరమైన ఆదివారం 14వ తారీఖున విశేషమైన పూజలు జరుపుకుంటారు. ఆలయానికి యొక్క వార్షిక బ్రహ్మోత్సవం శుభ సందర్భాన తెలుగు మహాసభ 13వ శాఖ వాళ్ళు హోష్ణువా శ్రీ ఆదినారాయణ ఆలయం.

ఇంకొకటి ప్రియమైన శ్రోతలారా, ఇప్పుడిప్పుడే అందిన విశేషమైన ప్రకటన. మీరు కూడా మీ ఆలయం వైపున, మీ సభ వైపున ఏదో ఒక విశేషమైన ప్రకటన మీ ఆలయంలో జరుపుకుంటున్నారంటే మరొకండి ఒక చిన్ని టెక్స్ట్ మెసేజ్ మూలంగా నాకు పంపవచ్చు ఆన్ 5789-3663. శ్రీ ప్రసన్న శ్రీనివాస ఆలయం గుడ్లెన్స్ సభ వాళ్ళు శ్రీ లక్ష్మీ పూజ మహోత్సవం జరుపుకుంటారు. రాబోయే ఆదివారం జూన్ నెల 14వ తారీఖున ఇది కార్యక్రమం సాయంకాలం 4 గంటల నుంచి మొదలు పెడతారు. విశేషమైన పూజలతో శ్రీ లక్ష్మీ పూజ మహోత్సవం.

అవునండి శ్రోతలారా, మన ఈనాటి తెలుగు సన్నిధి కార్యక్రమం యొక్క ద్వితీయ భాగం మొదలవుతున్నది. సరిగ్గా సాయంకాలం వేళ 5:01 5:30 గంటల వరకు మాతోనే ఉండండి. కార్యక్రమం యొక్క శుభాంతం వరకు చక్కనైనవి కొన్ని సినీ పాటలతోనే మనం కార్యక్రమం ముగిద్దాం 5:30 గంటలకు.

వినండి ఇప్పుడు తెలుగు భాషా సంఘం వైపు నా విశేషమైన ప్రకటన. విశేషమైన పోటీలు, ప్రశ్నల క్వీజ్ కాంపిటీషన్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు సభ వాళ్ళు. అంటే ఇది పోటీలో పేరు నమోదు చేయాలంటే చివరి తారీఖు ఏంటంటే 15 జూన్ వరకు మీ పేరు నమోదు చేయవచ్చు. ఇదే విశేషమైన క్వీజ్ పోటీలలో 4 కేటగిరీగా విభజింపబడింది. తప్పనిసరిగా మీరు పాల్గొనండి తెలుగు భాషా సంఘపు విశేషమైన పోటీలలో.

శ్రోతలారా, మనం బాగా చూస్తే సమయం ఎంతో వేగంగానే తిరుగుతున్నది. ఈ కాలచక్రమం ఇప్పుడు మన 75 నిమిషాల తెలుగు కార్యక్రమం గురించి మాట్లాడాలంటే ఇంకా 15 నిమిషాలు మాత్రమే మిగిలినవి. సరిగ్గా అంటే సాయంకాలం 5:30 సమయం.

మెమరీస్ బ్యాక్ ప్రియమైన శ్రోతలారా, గుర్తించుకోండి తారక రాముడు సినిమా. గాత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.

సరే ప్రియమైన శ్రోతలరా, ఇక మన కార్యక్రమం ఇంకా సరిగ్గా 5:30 గంటకు పూర్తి అవుతుంది. మొత్తం ఈ కార్యక్రమంలో అంటే తొలి భాగంలో మీరు విన్న భక్తి పాటలు, ద్వితీయ భాగంలో కొన్ని చక్కనైనవి సిని పాటలు, వాటితో కూడిన చక్కనైనవి కొన్ని ప్రకటనలు, దేశాష్టదిక్కుల్లో జరగబోయే విశేషంగా ఈ వారంలో విశేషమైన కార్యక్రమాలు మీరు చక్కగానే నోట్ చేసి ఉన్నారు. ఏ ఏ తారీఖున ఎక్కడెక్కడ ఏ సభవాలు, ఏ ఏ పూజలు జరుపుకుంటారు, ఇంకా తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి పూజ్య దివ్య దర్శనం ఇంకా ఆశీర్వాదాలు మీరు పొందాలని కోరుకుంటూ ఇంకా నమస్కారం. ఇంకొకటి కార్యక్రమం తెలుగు ప్రసారం వరకు సెలవు ఇవ్వండి. హరే శ్రీనివాస, నమస్కారం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
2: సంగీత రసికులందరికీ మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం రాత్రి వేళ సరిగా 7:30 అయింది వీకెండ్ అయిపోయింది ఇంకా కొత్త వారం ఆరంభించింది రాత్రి వేళ కార్యక్రమం మన ఈ వేళ ఎవరెవరో తమ

భోజనం తయారు చేస్తున్నారు లేదా చేస్తున్నారు సురుచి చెప్తూ మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం మంచి మంచి సినీ పాటలతో ఈ రాత్రి వేళ ఈ సోమవారం నాడు ఎవరెవరో తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు అయితే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రాత్రి వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం మీకోసం మీ ఆనందం కోసం

0: సంగీతమనే పదం ఎంతో అద్భుతమైన పదం కదా. వివిధ సంగీతాలు ఉంటాయి, కానీ స్వరాలతో మన కార్యక్రమం కూడా ప్రసారమవుతున్నది. విశేషంగా మన సంగీత ప్రియులకు, సంగీత ప్రియులారా, కొనసాగిస్తూ మన ఈ రాత్రి వేళ కార్యక్రమం మంచి సంగీతంతో మంచి స్వరాలతో.
1: In

స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం విశేషంగా 20 నిమిషాలకు ప్రసారం చేసి ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ ఈ రాత్రి వేళ కార్యక్రమం ఎన్నుకున్నాను మంచి మంచి సినీ పాటలు.

సంగీత ప్రియులారా, ఈ రాత్రి వేళ ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ, అయితే సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి. వందనామీదుగా సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.